0: ఇప్పుడు వినండి అమ్మ రావమ్మ కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అమ్మ రావమ్మ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి మృదంగం పై శ్రీ పి జయభాస్కర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి నెనరుంచరా సింహవాహిని రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri A. Severi Girish. He is accompanied on violin by Shri M. Suryadeepthi and on Murdangam by Shri P. Jayabhaskar. Continuing the concert, you will now listen to Nenarunchara, a composition of Saint Tyagaraja in Rag Simhavahini set to Aditaal.

0: ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగంలో త్యాగరాజ స్వామి కృతి రూపక తాళం.
1: You will now listen to a composition of Saint Tyagaraja, Shambho Mahadeva, in rag Pantuvarali, set to Rupak Tal.
2: Tadananananarayananananonam.

0: ఇప్పుడు కురంజి రాగంలో నారాయణ తీర్థ తరంగం బ్రూహి ముకుందేతి ఆది తాళం
1: యు విల్ నౌ లిసన్ టు ఎ తరంగం ఆఫ్ నారాయణ తీర్థ ఇన్ రాగ్ కురంజి బ్రూహి ముకుందేతి సెట్ టు ఆది తాళం

0: కార్యక్రమంలో చివరిగా వినండి మధ్యమావతి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆది దేవుడై ఆది తాళం.
1: శ్రీ శబరి గిరీష్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మధ్యమావతి ఆది దేవుడై సెట్ టు ఆది తాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to flute recital by Sri M.S. Seshank, supported on violin by Sri Ampoli Murali Krishna, on mridangam by Sri K. Sadgurucharan, and on ghatam by Sri S. Karthik.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయోలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ పాపనాశం శివన్ కృతి మా రమణ ఇంద్రా హిందోళ సెట్టు రూపకతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా మా రమణ హిందోళ రాగం రూపకతాళం పాపనాశం శివన్ కీర్తన.

0: You have heard too a Muthuswami Dikshitar Kriti, Meenakshi Me Mudam Dehi, in Ragpurvi Kalyani, set to Adithar.
1: Intavarku, Meenakshi Me Mudam Dehi, Muthuswami Dikshitulu Kirtana Vinnaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you are listening to Flute Recital by Sri M.S. Sashank.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటున్నారు.
0: కంక్లూడింగ్ ది రిసైటల్ శ్రీ ఎంఎస్ శశాంక్ నౌ ప్రెజెంట్స్ ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి అన్నపూర్ణే విశాలాక్షి ఇన్ రాగ్ సామ సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అన్నపూర్ణే విశాలాక్షి సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: have just heard to Muthuswami Dikshitar Kriti, Annapurne Visalakshi, Inrag Sama, set to Adidal.
1: Intavarku, Annapurne Visalakshi, Muthuswami Dikshitulu Kirtana Vinnaru, Samaragam, Adithalam.
0: In today's Carnatic Classical Music Program, you have heard to Flute Recital by Sri M.S. Sasank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadguru Charan, and on Ghatam by Sri S. Karthik.
1: మీరింతవరకు ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయోలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం.
0: నౌ లిజన్ టు అన్నమాచార్య కీర్తన.
1: ఇప్పుడు అన్నమాచార్య కీర్తన.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతర మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్, శ్రీ బి లక్ష్మణ్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం పై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాస్ వోకల్ డ్యూయట్ బై శ్రీ బివి రామన్ అండ్ శ్రీ బివి లక్ష్మణ్. దే ఆర్ అకంపనీడ్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి జయ జయ స్వామిన్ నాటరాగంలో నారాయణ తీర్థ తరంగం ఆదితాళం.
4: ది డ్యూ బిగిన్ దేర్ వోకల్ రిసైటల్ with the tagam of Narayana Tirtha. Jaya Jaya Swamin in Ragnata set to Aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీ స్వామి నాదాయ నమస్తే కంసరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపు తాళం.
1: లిసన్ టు శ్రీ స్వామి నాదాయ నమస్తే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ ఖమాస్, సెట్ టు ఖండచాపు తాళం.

0: ఇప్పుడు వినండి సరస్వత భగవత్య సంరక్షితోహం ఛాయాగౌళ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి తిరుపుడ తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. సరస్వత

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో యాగరాజ స్వామి కృతి ఇంత తామసమైతే త్రిపుట తాళం
1: లిసన్ టు ఇంత తామసమైతే ఎ కంపోజిషన్ ఇన్ రాగ సావేరి కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ సెట్ టు త్రిపుట తాళం

0: ఇప్పుడు వినండి శ్రీ రాగంలో శ్యామశాస్త్రి కృతి కరుణ జూడ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ శ్రీ కరుణ జూడ కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్ శ్రీ బివి లక్ష్మణ్ల గాత్రయుగులం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండు సుబ్రహ్మణ్య శర్మ, మృదంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You are listening to a Carnatic classical vocal duet by Shri B.V. Raman and Shri B.V. Lakshman. They were accompanied on violin by Shri Kokkonda Subramanya Sharma and on Murdangam by Dr. Yella Venkateshwar Rao.
0: Karnataka Sastri Sangeeta Karikramanlo, Shri Balijepalli Ramakrishna Sastri Ganam Mintaru. Vati Sahakaram, Violin Pai Shri Dwaram Satyanarayana Rao, Murdangam Pai Shri Varanasi Kali Prasad Babu.
1: You will now listen to a Carnatic classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
0: Karyakramamlo munduga vinandi Varasiki Vahana, Ragam Supradeepam, Aditalam, Tyagaraja Swami Kriti.
1: Listen to Varasiki Vahana, a composition of Saint Tyagaraja in Rag Supradeepam, set to Adital.
2: Var

0: ఇప్పుడు వినండి మానస గురుగుహ రూపం ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆనంద భైరవిరాగం రూపక తాళం.
1: You will now listen to Manasa Guru Guha Rupam, a composition of Muthuswami Dikshitar in Rag Ananda Bhairavi, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నాచికే కొళబేళ సురటి రాగంలో పురేందరదాసు దేవరనామ ఆది తాళం.
1: శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ దేవరనామ పురేందరదాస ఇన్ రాగ్ సురటి నాచికే కొళబేళ సెట్ టు ఆది తాళం.